0: ఎందుకోవాలి తాల్పలాలని కలకత్తా.
1: तौफीक की हर निगाह पे अब्बल खा के अति गया।